వసో పవిత్రమసే శతరాడం వసో పవిత్రమసే సహస్రాడం దేవ శివా సవితా పునతో వసో పవిత్రేన్ శతకారి సుపకామధుక్ష యువాశువాశ పడవీతాగాత్సుశ్రయాన్ భవతి జాయమాన తం ధీరాస కపయ ఊనియంతి స్వాద్యో మనసా దేవయంతః ఓం శ్రీ పరమాత్మనే నమో నమః అలంకపాత ఆద్రే శృంగభూషణతాయ స్వరసింగం చరణభూషణం మడౌకప్యకూరం గంధాం దేహనాథం కాంసపాతం సర్వాలంకరణం యథాశక్తి ద్రవ్యం. సో క్లోదింగ్ లిల్ సెన్సిటివ్ ఆన్ బ్యాక్ సమ్ టైమ్స్ శృంగభూషణార్థం మీన్స్ ఆన్ అడోర్న్మెంట్ స్వర్ణ శృంగం ఇఫ్ ఇట్ ఇస్ గోల్డ్ ఓ ఇఫ్ ఇట్ ఇస్ రిసెంబ్లింగ్ ఎనీ ప్రెషస్ మెటల్ చరణభూషణార్థం feet pradopya kudam around the clefts ghantam bell kansa patram any type of beautiful adornment sarva alankaratam any type of crown and yatha shakti drabyam as you can afford there is absolutely no compelling for a certain amount it is what you can afford and what the family can.